ఉగ్రతుండా మహాకాయ సూర్యకోటి సంప్రభ నిర్విధినం కురుమిదేవా సర్వకార్యసు సర్వదా.

విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పార బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.